0: పలికి పెరిగి
1: కూని కురిగి ఇల్ల పలికి పెరిగి
0: పలికి పెరిగి
1: పలికి పెరుగ వెకిర ఒక ఎఫ్రాయిం బ్లెస్సింగ్ ఆండవర్ ఇంద కైరోస్ల ప్రిపేర్ పని తర్రారు కైల
0: తర్రారు